రెండు చెన్నై ఎక్స్ప్రెస్ యా ఫిల్మ ఖతీర్ హే గీత్ విశాలని శేఖర్ హంజే సంగీత్ యా గీతా ఖతీర్ షను తుమేకలే బాలీవుడ్ సంగీత్ సఫర్ ఇక్షిపాస్ ఆఫ్ చార్ మెగా హర్ట్స్ ఎఫ్ఎం రెయిన్బో సేవేత్.